0: బాల్, కజ్జి హుళకటి సాయి బాల్, గుళ్ళే గజకర్ణ సాయి బాల్, కెసరు హుణ్ణ
1: సాయి బాల్.
2: 80 ವರ್ಷಗಳಿಂದ ನಿಮ್ಮ ಆರೋಗ್ಯದ ಶ್ರೇಯೋಭಿಲಾಷಿ ಸಾಯಿ ಬಾಲ್.
3: ಇದುವರೆಗೆ ಚಿತ್ರಗೀತೆಗಳನ್ನ ಕೇಳಿದ್ರಿ.

ఇద్దరి బంధులు నాద ఘోషకే నాట్యదాటకే కైలాసముత గడగడాడలు సూర్యను చంద్రను గతియ తప్పలు తారా సమూహ భూమిగా బీళలు ఆడిద రుద్రను భూమిగా ఇలిదు ఐక్యవాగిసలు భూచర తంతులు ఆడిద రుద్రను భూమిగా ఇలిదు ఐక్యవాగిసలు భూచర